అరే యార్రి, హెదర్కొళ్ళోరు, బెదర్కొళ్ళోరు, పేచాడోరు, పరదాడోరు, మరగళ్ మరెనల్ మాతాడోరు, మార్నింగ్ షోనల్ పిసుగుట్టోరు, మైసూరంతా జిల్లేలిద్దు, కణ్ణికి బేకాదు నోట ఇద్దు, హాళేరాజ్రు అప్నే ఇద్దు, ప్రీతి మాడో జాగళ్ళిద్దు, కద్దు ముచ్చి ఓడా తీరల్ రీ, పన్ రీ, నోడ్రీ, నాన్ లవ్ మాడో స్టై.

0: అప్ప నిన్న అంటే దేవలోకకి దోణి అన్నట్టు దేవ తిరగడం వల్ల సదపడదు
1: శాబాష్
0: అసుర కోందా పొడి పొడిగైదు దేవలోకద సర్వ సిరి సంపత్ అన్న తలెదుతుంది అత్ర వల్ల జతయల్లి ఆ దేవేంద్ర మగరాదంతహ జయంత్రను సహ సెరె హిడిదు తందిద్దే
1: మగరే
0: ఆదరే ఏను మాడోణ ఆ దేవేంద్రను శచియడనే ಯಾವುದೋ ರೂಪದಲ್ಲಿ ಅಡಗಿ ಓಡಿ ಹೋಗಿದ್ದಾನೆ.
1: ಅಯ್ಯೋ ಮಗನೇ, ಕೆಲಸ ಕೆಟ್ಟು ಹೋಯ್ತಲ್ಲ,
0: ಏನು ಮಾಡೋಣ?
1: ಏನು ಮಾಡ್ಲಿ?